స్త్రీకు బురును ఇనక్కమామి తులిబత్ వంచి నిక్కోన కమ్మ జానతను వస్సేంగాలే బకి అమ్మలి అమ్మి ఎం పొన్నలే బకి గల్లకి సంపులో అల్ల పల పరమీసల్ల పల పరమీసీరల్లాహుతాలమాచి నిత్తుబూనా సి అీరీ కమ్మ పత్తంక తంకే అన్నాలే బకి అమ్మరమ్మ సర్వూడు అంకనయ్య అంకనయ్య వాడి కొడో తుబు కూసి చల్లమ్మి పత్తంకె తంకే అంకూలాబు సుమి అచ్చింకున కాండ్రే ఓలో కేరని అంతు పక్కల బిని అన్ను అండ్రగ రాగ కోరి కుబురును.